ప్రధాన వైజ్ఞానిక పరామర్శక అజయ్ కుమార్ సూద, ఇన్ఫోసిస్ సంస్థాపక నారాయణమూర్తి, అనేకే వ్యాపార ప్రముఖా ఉపస్థితా ఆసన్. దినానంతరం ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రపతి మేక్రో చ భారత ఫ్రాన్స్ విశేష వైశ్విక సామరిక సహభాగిత్వ ప్రగతి సమీక్షితు ప్రముఖ క్షేత్రీయ వైశ్విక విషయాన్ చర్చయితుంచ ద్వైపాక్షికం వార్తాలాపం కరిష్యతః. ఆయుష్ మంత్రాలయేన అద్య నూతనః గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇతి విశ్వ అభిలేఖః నిర్మితః. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ అర్థాత్ ప్రత్యక్ష ప్రసారిత యోగ సత్రే సర్వాధిక దర్శకాణాం సహభాగితాయై ఆయుష్ మంత్రాలయేన మొరార్జీ దేశాయ్ రాష్ట్రీయ యోగ సంస్థానస్య హాబ్ విల్డ్ సంస్థాయాశ్చ సహయోగేన అద్య అంతారాష్ట్రీయ యోగ దివసస్య 26th 2000 ఉత్సవానాం భాగరూపేణ వైశ్వికం ఆన్లైన్ ఆభాసీయం యోగ సత్రం ఆయోజితం. అస్మిన్ వైశ్విక ఆన్లైన్ యోగ సత్రే ఆయుష్ మంత్రాలయ 35,000+ సత్యాపిత దర్శకాణాం అభిలేఖం స్థాపితవాన్. ప్రియాః శ్రోతారః, సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారమణ అద్య బెంగళూరునగరే వికసిత భారత సంకల్ప సమావేశం సంబోధయంతీ అవదత్ యత్ కర్ణాటకరాజ్యం యూపీఏ శాసనకాలస్య అపేక్షయా పంచగుణితం అధికం కేంద్రీయ కర విభజనం అవాప్తవత్. విత్తమంత్రి అవదత్ యత్ కర విభజనస్య మాధ్యమేన రాజ్యాయ 4,00,000 కోటి రూప్యకాణి ప్రాప్తాని. రాష్ట్రీయ రాజమార్గ నిర్మాణాయ, రేల సంరచనా వికాసాయ, బెంగళూరు చెన్నై ఔద్యోగిక సంపథ పరియోజనాయై పునర్నవీకరణాయ ఊర్జా పరియోజనాయై కేంద్రీయ సహాయత ప్రదత్త ఇతి తయా ఉక్తం. కేంద్రీయ శ్రమ ఆజీవికా రాజ్యమంత్రి శోభా కరందలాజే వర్య అవదత్ యత్ ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా వికసిత భారతస్య లక్ష్యం ప్రతి దేశ అగ్రేసారితః. ఆంధ్రప్రదేశస్య తిరుమల శ్రీ వెంకటేశ్వర మందిరే దర్శనానంతరం సా అవదత్ యత్ ఏషా యాత్రా ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః 12వ వర్షీయ కార్యకాల పూర్ణతాయాః తథా చ దేశస్య దీర్ఘకాలం నిరంతరం సేవమానస్య ప్రధానమంత్రిణః స్మరణార్థం కృతాస్తీతి. మధ్యప్రదేశస్య ముఖ్యమంత్రి మోహన్ యాదవ అద్య సాగరమండలే రాజ్యస్తరీయ కార్యక్రమే లాడ్లీ బహనా ఇతి యోజనాయాః 37వ సహయోగాంశస్య వితరణం కృతవాన్. సంపూర్ణ రాజ్యే 15,00,000 మహిళా లాభార్థీనాం విత్తకోశేషు ప్రత్యక్షతయా 35,18,00,000 కోట్యధిక రూప్యకాణి ప్రేషితాని. కేంద్రీయ స్వాస్థ్యమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా విశ్వరక్తదాతృ దివసస్య అవసరే జనానాం స్వైక్షిక రక్తదానాయ ఆహ్వానం కృతవాన్. సామాజిక అంతర్జాల మాధ్యమేన ప్రసారితే సందేశే తేన ఉక్తం యత్ రక్తదానం కస్యచిత్ వ్యక్తేః జీవనరక్షణస్య తథా నూతన జీవనప్రదానస్య సర్వాధికం ప్రభావీ పావనంచ మాధ్యమం అస్తిది. ఒమాన్ దేశే భారతీయ దూతావాసః అవదత్ యత్ ప్రాయః 14 భారతీయాన్ వహత్ భారతీయ ధ్వజారోహితం యాంత్రిక నౌకాయానం విరాట్ 1 ఇత్యస్మై ఒమాన్ దేశస్య తటే యంత్రస్య విఫలతాయాః అనుభవః అభవదితి. సామాజిక ప్రసార మాధ్యమే దూతావాసః సూచితవాన్ యత్ సంప్రతి ఒమాన్ అధికారిణాం సమన్వయ సమీపస్థైః నౌకాయానైః ఉద్ధారకార్యం ప్రచలతీతి. అంతే క్రీడావార్తాసు. ఆస్ట్రేలియా దేశ స్వస్య ఫీఫా విశ్వకప్ 2026 ఇత్యభియానస్య ఆరంభం సాఫల్యేన సమారభత్. స్వస్య గ్రూప్ డి ఇత్యస్య ఆరంభే తుర్కీయే ఇత్యనం దేశం 2-0 పరాజయత్. హ్యః స్కాట్లాండ్ దేశ మెసాచ్యుసెట్స్ నగరే గ్రూప్ సి ఇత్యస్య ఆరంభే హ్యాతీ దేశస్య ఉపరి 0-1 కఠిన సంఘర్షే విజయం ప్రాప్య గ్రూప్ సి మధ్యె అగ్రస్థానం ప్రాప్నోత్. తస్మిన్నేవ సమూహే అన్యత్ర పంచవారక విజేత్త బ్రాజిల్ దేశ న్యూజెర్సీ నగరే మొరక్కో దేశేన సహ ఏకైకాంకాభ్యాం సమాంకీయ స్థానం అవాప్నోత్. క్రికెట్ క్రీడాయాం భారతం అద్య వర్మింగ్హమ్ నగరస్య ఎజ్వాస్టన్ నగరే గ్రూప్ ఏ క్రీడాయాం చిరప్రతిద్వందినా పాకిస్తానేన సహ స్వస్య ఐసీసీ మహిళా టీ20 విశ్వకప్ ఇతి అభియానస్య ఆరంభం కరిష్యతి. క్రీడా సాయం 7:00 ఆరప్స్యతే. మహిళా టీ20 అంతారాష్ట్రీయ క్రీడాయాం భారతస్య ఆధిపత్యం ఆసీత్. ఉభయపక్షయోః మధ్యే క్రీడితేషు 16 స్పర్ధాసు 13 స్పర్ధాః భారతే